దోషమోచన కలంబ బాహు విక్రమం ప్రభో ప్రమేయ వైభవం నిషంగ చాప సాయకం ధరం త్రిలోక నాయకం దినేశ వంశ మండనం మహేశ చాప ఖండనం మునీంద్ర సంతరంజనం సురారి బృంద భంజనం మనోజ వైరి వంద